0: హలో హలో
1: నమస్కార్ మేడం.
0: నమస్తే, యారు మాట్లాడదు?
1: దాస్తికపల్లిందా? బసవరాజ్ మాట్లాడు మేడం.
0: బసవరాజ్ అవరు? బసవరాజ్ అవరిగే కరే సిక్ బిడ్తు
1: సిక్ మేడం. నాకు నందన బయటికింద కేతా మేడం. మా అత్త అమ్మ ఎంతవరకు 8 గంటల ఇస్తాం మేడం. మొదలు
0: కేడతా ఇద్రి
1: మొదలు కేతా ఇద్దాం మేడం. మనం
0: ఇవాగ మత్ బంద్ బిడతల.
1: ఈగ నమ్మడ ఎంత ఒంది అర్ధ తాసు అయితే మేడం. ఇది
0: ఇది ఒంది తాసు 9:30 10:00.
1: ಅತ್ತಲೈತೆ ಮೇಡಮ್, ನಮಗೆ ಅನುಕೂಲ ಐತೆ.
0: ಕರೆ ಮಾಡ್ತಾ ಇರ್ರಿ. ಈಗ ಯಾವ ಗೀತೆ ಬೇಕು ಬಸವರಾಜ್ ಅವ್ರಿಗೆ?
1: ನಮಗೆ ಆಲೋಚನೆ ಏನು ಇಲ್ಲ ರೀ.